పసలి తులి బండ పని లాగన సరం మలాయి శుభాయ శ్రీ కో గరాయి శరీరో మైలే.

ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవశిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల సయిత.

దండగాడేర పశుపతి గుజ్జేశ్వరి దక్షిణ కాళీ సమజేర పశుపతి గుజ్జే కాళీ దక్షిణ కాళీ సమజేర.